0: సాదా వలవాగి ఒలగి నేను గంపలి అది బరియలి అంటే వెళ్ళగా మాడుతుంది. నన్ను చించింది యాచన మాడుతుంది ప్రకారే ప్యారాల రోడ్డు రాల నన్ను బయట కడ్డీలు ఎందరూ ఒళ ఒడగి హాకి తిరిగి సీసీ కొంచెం చౌదయ్య అక్కడి పరిస్థితి కరిగింది. కడ్డీని మెరిగి కొడుకు రుచి వచ్చినే చేతి చేతులు సరిగింది
1: ಬೇಕಾದ